0: நினைவூட்டுகிறோம். நேர்களே, மன் கி பாத் நிகழ்ச்சி வரும் 27 தேதி ஞாயிறு காலை 11 மணிக்கு. கதைகளை கேட்டோம் வானொலியில் அன்று,
1: பின்னர் வந்தது கேளிக்கையில் ஒரு புரட்சி,
0: மூளை முடுக்கெல்லாம் தொலைக்காட்சி.
1: இந்த கதையில் மாற்றமில்லை,
0: நடையில் மட்டும் வந்தது ஒரு புதிய மாற்றம்.
1: நாம் கேட்டும் பார்த்தும் ரசித்த கதைகளை டிஜிட்டலில் இன்று ரசிக்க
0: இப்போதே டவுன்லோட் செய்வோம் வேவ்ஸ் ஓடிடி ஆப்பை.
1: இலவசமாக கண்டுகளிப்போம்.
2: நேர்களை, நீங்கள் கேட்டுக்கொண்டிருக்கும் இந்த நிகழ்ச்சிகளை நியூஸ் ஆன் ஏர் மொபைல் ஆப்பிலும் கேட்டு ரசிக்கலாம். நீங்கள் கேட்டுக்கொண்டிருப்பது 100.1 MHz FM கோல்ட் அலைவரிசை. இன்னும் சில நொடிகளில் தொடர்வது தெலுங்கில் செய்திகள்.
3: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. శాంతి భద్రతలకు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకత తెలియజేస్తుందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. G20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు అమెరికా ఆహ్వానం పంపింది. ఆసియా క్రీడల్లో పురుషుల స్కీట్ బృంద విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న అనంతజీత్ సింగ్ నరుక, భౌతేజ్ సింగ్, మిరాజ్ అహ్మద్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. ఈ సమావేశం ద్వారా సేవాయాత్రికులు తమ అనుభవాలను ప్రధానమంత్రితో పంచుకునే అవకాశం కలుగుతుంది. వివిధ ప్రాంతాల్లో యువతను సంఘటితపరిచి సేవా కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ప్రేరేపించడమే లక్ష్యంగా సేవాయాత్ర జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ప్రజా జీవితానికి గుర్తుగా సేవా సంకల్ప్ యాత్ర 15 ప్రారంభమైంది. సేవాయాత్రికులు గ్రామాలు, పట్టణాలు, తాలూకాలు, జిల్లాల్లో ప్రయాణించి ప్రజలు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేలా వారిని ప్రేరేపిస్తారు. ఈ ఒక్క మోటార్ సైకిల్ యాత్ర మాత్రమే కాక ఒక సామాజిక కార్యక్రమంగా ఇది ఉంది. ఈ కార్యక్రమం 7 వరకు జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయాల్లోకి రాకమునుపు జీవితాన్ని ప్రారంభించిన వాద్నగర్ నుంచి ప్రస్తుత లోక్సభ సభ్యుడిగా ఉన్న వారణాసి నియోజకవర్గం వరకు రెండు వైపులా సేవా సంకల్ప యాత్ర జరుగుతుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి UNSC సంస్కరణలపై జరిగిన L69 సంప్రదింపుల మంత్రివర్గ సమావేశానికి సెయింట్ లూయిస్ సహచరుడు అల్వా బాప్టిస్టుతో కలిసి మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ సహ అధ్యక్షత వహించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక మార్పుల వల్ల గ్లోబల్ సౌత్ తీవ్రంగా నష్టపోతుందని, ఐక్యరాజ్య సమితి అంచనాలకు అనుగుణంగా వ్యవహరించడం లేదని జయశంకర్ మాట్లాడారు. సంస్కరణలు, సంఘర్షణలు, అంతర్జాతీయ శాంతి భద్రతలు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకత తెలియజేస్తుందని అన్నారు. సంస్కరణలు మరింత ఆలస్యమైతే చారిత్రాత్మకంగా అన్యాయం జరిగినట్లేనని ఆయన ఉద్ఘాటించారు. భద్రతా మండలి సంస్కరణల కోసం L69తో పాటు C10 సభ్యులు కలిసి పనిచేయాలని ఆయన కోరారు. కాగా అభివృద్ధి చెందుతున్న దేశాల సమూహంతో కూడిన L69 ఒక అంతర్జాతీయ ప్రాంతీయ కూటమి. ఇది భద్రతా మండలిలో సమగ్రమైన తక్షణ సంస్కరణలను సాధించడంపై దృష్టి సారిస్తుంది. భద్రతా మండలిపై ఉమ్మడి ఆఫ్ఘన్ వైఖరిని సమర్థించడానికి ఏర్పాటు చేయబడినది C10 కూటమి. ఒమన్ తూర్పు తీరంలో వాణిజ్య నౌక భారత్ వస్తుండగా జరిగిన దాడిలో ఒకరు మరణించారు. 19 భారతీయ పౌరులతో పాటు మొత్తం 27 సురక్షితంగా బయటపడ్డారు. కాగా MV కేప్ వాణిజ్య నౌకపై నిన్న జరిగిన దాడిని భారత్ ఖండించింది. మరణించిన వ్యక్తి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఒమన్లోని భారత రాయబారి కార్యాలయం పరిస్థితిని సమీక్షిస్తుంది. భారత నావికులను సురక్షితంగా తిరిగి మన దేశానికి రప్పించేందుకు ఒమన్ అధికారులతో రాయబారి కార్యాలయం సమన్వయం చేస్తోంది. ఒమన్ అధికారుల సహకారానికి మన విదేశాంగ శాఖ ధన్యవాదాలు తెలిపింది. ఆ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై దాడులు జరగడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ

జల మార్గాలలో ఉద్రిక్త వాతావరణం తగ్గించి శాంతి నెలకొనేలా చర్చలు జరగాలని మన దేశం పునరుద్ఘాటించింది. తక్షణం వాణిజ్య నౌకలు, పౌరుల మౌలిక వసతులపై దాడులు ఆగిపోవాలని, అంతర్జాతీయ జలమార్గాల రవాణాకు ఆటంకం కలగరాదని, పరిస్థితి వీలైనంత త్వరగా పునరుద్ఘాటించాలని విదేశాంగ శాఖ కోరింది. మియామీలో డిసెంబర్లో జరిగే G20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను అమెరికా ఆహ్వానించిందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో నిన్న న్యూయార్క్లో తెలిపారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోతో సమావేశమైన కొద్దిసేపటికి రూబియో ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడితో పాటు ఇతర ప్రపంచ నాయకులతో సమావేశమయ్యేందుకు ఇది మంచి అవకాశంగా తాము భావిస్తున్నామని, రష్యా తమ ఆహ్వానాన్ని అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం 5వ సంవత్సరంలోకి ప్రవేశించిన నేపథ్యంలో, యుద్ధాన్ని ముగించేందుకు పునరుద్ధరించిన ప్రయత్నాల నేపథ్యంలో అమెరికా ఆహ్వానాన్ని పంపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఓటర్ల జాబితా సవరణతో సహా అన్ని నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా అనేక నిర్ణయాలు తీసుకున్నామని, 40 నూతన కార్యక్రమాలు రూపొందించామని, ప్రత్యేక సమగ్ర ఓటర్ సర్వేతో సహా అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఎన్నికల సంస్కరణలో భాగంగా జరుగుతున్నాయని ఎన్నికల సంఘం పేర్కొంది. సాధారణ సంస్థల్లో కూడా ఒక నిర్ణయం తీసుకునే ముందు భేదాభిప్రాయాలు ఉంటాయని, తుది నిర్ణయం తీసుకునే ముందు సమగ్ర చర్చలు జరుగుతాయని కమిషన్ తెలిపింది. ఎన్నికల విధానాలపై కమిషన్లోని ప్రతి ఒక్క అధికారి సూచనలను, సలహాలు చేసే అధికారం ఉందని, ఇటీవల బీహార్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, వెస్ట్ బెంగాల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని సంఘం పేర్కొంది. కొత్త ఉడాన్ పథకం అమలుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర విమానయాన శాఖతో ఒక అవగాహన ఒప్పందానికి వచ్చింది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో విదేశ విమానయాన శాఖకు చెందిన వివిధ అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ ఒప్పందాన్ని ఇప్పటి వరకు చేసుకున్నాయి. వివిధ వాయుమార్గాలను కలుపుతూ విమానయాన రంగాన్ని బలోపేతం చేసేందుకు ఇప్పటి వరకు వాయుమార్గాలు నోచుకొని ప్రాంతాలను కలిపే విధంగా కొత్త ఉడాన్ పథకం ఉంది. 2035-36 నాటికి 28,841 కోట్ల రూపాయలతో 120 ప్రాంతాల్లో నూతన విమానాశ్రయాలు రూపొందిస్తారు. పురుషుల స్కీట్ బృంద విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న అనంతజీత్ సింగ్ నరుక, భవతేజ్ సింగాల్, మీరాజ్ అహ్మద్ ఖాన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. సమిష్టి కృషి, సునిశ్చిత దృష్టితో బృందం పథకం సాధించిందని మోదీ సామాజిక మాధ్యమం ద్వారా కొనియాడారు. కాగా ఆసియా క్రీడల 5వ రోజు భారత్ రోయింగ్, ఉషు, అథ్లెటిక్స్, షూటింగ్, కెనాయిస్, స్ప్రింట్ విభాగాల్లో పథకాల అవకాశం ఉంది. కాగా ఆసియా క్రీడల్లో 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ మహిళల విభాగంలో రజత పథకాన్ని సాధించిన మీరాబాయి చానుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. 28 సంవత్సరాల తర్వాత వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో చాను ఘనత సాధించిందని సామాజిక మాధ్యమం ద్వారా ముర్ము తెలిపారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో, ఇతర ప్రపంచ ఛాంపియన్షిప్లలో చాను ప్రయాణం యువతకు అథ్లెటిక్స్ విభాగంలో ఒక స్ఫూర్తిదాయకంగా ఉందని అన్నారు. పురుషుల సింగిల్ సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న జై మీనాకు కూడా రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విభాగంలో భారత్ మొట్టమొదటిసారి చారిత్రాత్మక ప్రతిభ కనపరిచిందన్నారు. మొట్టమొదటిసారి సాఫ్ట్ టెన్నిస్ బాల్ విభాగంలో భారత్ విజయాన్ని అందించిన జై మీనాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. దేశంలో ఈ క్రీడకు ఒక నూతన అధ్యాయాన్ని జై మీనా సృష్టించారని సామాజిక మాధ్యమం ద్వారా మోదీ తెలిపారు. పురుషుల సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంపికకు 4వ అక్టోబర్ వరకు సమయం ఉందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు. 18 సెప్టెంబర్తో పదవీకాలం ముగిసిన ప్రస్తుత బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ తన 3 సంవత్సరాల పదవీకాలం అనంతరం కొనసాగేందుకు ఇష్టపడకపోవడంతో నూతన సెలెక్టర్ ఎంపిక అనివార్యమైంది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్

0: బీడీఎల్ తో 810 కోట్ల రూపాయల విలువైన 160 శాటిలైట్ స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ ఆయుధాల తయారీ ఒప్పందాన్ని రక్షణ శాఖ కుదుర్చుకుంది. రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ సింగ్ కుమార్ సమక్షంలో న్యూఢిల్లీలో నిన్న ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ శాటిలైట్ ఆయుధాలు 2027-28 సంవత్సరాల్లో అందుబాటులోకి వస్తాయి. జాగ్వార్, హక్స్, సుమో విమానాల ద్వారా సురక్షితంగా వీటిని ప్రయోగించి శత్రుదేశాల వైమానిక స్థావరాలను నిర్వీర్యం చేయవచ్చు. విశేషాలు మరొకసారి. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. శాంతి భద్రతలకు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భారత భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకతను తెలియజేస్తుందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. G20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను అమెరికా ఆహ్వానించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ஆகாஷவாணி நேரம் 7:15:15. 100.1 MHz FM கோல்டு அலை வரிசையில் திரையிசை பாடல்கள் கேட்போம். முதலில் ஓ காதல் கண்மணி படத்திற்காக கார்த்திக் பாடியுள்ள பாடல்.

శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మల్లెపూదండలో ఆంధ్ర వాంగ్మయ చరిత్ర, శ్రీ కిడంబి లక్ష్మీకాంత్ గారి ప్రసంగం, ఇంకా పాటలు విందాం. ముందుగా ఒక భక్తిగీతం, గానం ఉన్ని కృష్ణన్.

శ్రోతలకు గమనిక. మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించే మన్ కీ బాత్ మనసులో మాట కార్యక్రమం ఈ ఆదివారం అనగా 27వ తారీఖున ఉదయం 11 గంటలకు అన్ని ఆకాశవాణి కేంద్రాలలో ప్రసారమవుతుంది. అనంతరం తమిళ అనువాదం తమిళనాడు పుదుచ్చేరిలలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలలో ప్రసారమవుతుంది. తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు తమిళ అనువాదం పునఃప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు.

0: కార్యక్రమంలో ఇప్పుడు ఆంధ్ర వాంగ్మయ చరిత్ర శ్రీ కిడంబి లక్ష్మీకాంత్ గారి ప్రసంగం విందాం.
1: ఆంధ్ర వాంగ్మయ చరిత్ర. వాంగ్మయం అనగా తెలుగులో సాహిత్యం అనే అర్థం, అనగా మాటలతో కూడిన గ్రంథ సమూహం. ఈ పదం సంస్కృత పదాల కలయిక ద్వారా ఏర్పడినది. పదాలని విభజించితే వాక్కు అనగా మాట, మయం అనగా నిండినది, రెండూ కలిపితే వాంగ్మయం అయినది. వాంగ్మయం అనగానే మనకు గ్రంథాలు, పద్యాలు, గద్యములు మరియు శాస్త్రములు ఇవన్నీ వాంగ్మయం కిందికే వస్తాయి. పూర్వం మాటల ద్వారా వ్యాపించిన భావాలను తర్వాత కాలంలో వ్రతపూర్వకంగా భద్రపరిచిన రచనలను వాంగ్మయంగా పిలుస్తాం. ఆంధ్ర వాంగ్మయ చరిత్ర మనం పరిశీలిస్తే కవిత్రయం అనగా నన్నయ్య భట్టారకుడు, తిక్కన సోమయాజీ, ఎర్రా ప్రగడ లాంటి మహాకవుల రచనల ద్వారా, అనగా వారు సంస్కృతంలో ఉన్న వ్యాస భారతాన్ని తెలుగులోకి అనువదించడం ద్వారా వెలుగులోకి రావడం జరిగింది. ఆ ముగ్గురి కవిత్రయ యుగాన్ని ప్రాజ్ఞన్నయ యుగం అని అంటారు. వ్యాసభారతాన్ని తెలుగువారికి తేట తెలుగులో పద్య కావ్యాలుగా అందించిన ఘనత ఆ ముగ్గురికే దక్కింది. 11వ శతాబ్దములో నన్నయ్య భారతమును కొంతవరకు రచించాడు. ఆ తర్వాత ఆదిసభా పర్వాలు, అరణ్య పర్వం వరకు రచన సాగింది. 13వ శతాబ్దంలో 1210 నుండి 1290 వరకు నెల్లూరును పరిపాలిస్తున్న మనుమసిద్ధి రాజు వద్ద మంత్రిగా ఉంటున్న తిక్కన సోమయాజుల ద్వారా విరాట పర్వం మొదలుకొని చివరి వరకు ఉన్న 15 పర్వాలను అనువదించారు ఎర్రప్రగడ 3వ కవి. ఈయన 14వ శతాబ్దానికి చెందినవాడు. నన్నయ్య ఆపిన అరణ్య పర్వశేషాన్ని, అనగా మిగిలిన భాగాల్ని పూరించి మిగతా పర్వాలను పూర్తి చేయడం జరిగింది. అందుకే ఈయన ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదును అందుకున్నాడు. ఈ కవిత్రయం మొత్తం సంస్కృతంలో ఉన్న వ్యాసభారతాన్ని తెలుగులోకి అనువదించి తెలుగు ప్రజలందరికీ వారి సాహిత్య సంపదను ఇచ్చి చరితార్థులైనారు. ఈ కవిత్రయుగము పురాణ గ్రంథముల తర్వాత మనకు కావ్యయుగము ఆరంభమైనది. ఎందరో కవులు సంస్కృత కావ్య నాటకములకు తెలుగు అనువాదముతో తమ కావ్య రచనలను ఆరంభించారు. కావ్య యుగమునకు శ్రీనాథ కవి సార్వభౌముని మనము యుగమునకు కర్తగా చెప్పవచ్చు. శ్రీనాథుడు రాసిన కావ్యములలో శృంగార నైషధము, భీమఖండ కాశీఖండములు, హరవిలాసము, కిరీడాభిరామము, శివరాత్రి మహాత్మ్యము, పల్నాటి వీర చరిత్రము అను కావ్యములు ముఖ్యంగా పేర్కొనవచ్చు. క్రీస్తు శకము 15వ శతాబ్దానికి పూర్వము కొరవి గోపరాజు అను కవి సింహాసన ద్వాత్రింశిక అను కథాకావ్యమును రచించెను. జగత్ప్రసిద్ధమైన సంస్కృత పంచతంత్రమును ధూపకుంట నారాయణ కవి అనగా 1470 సంవత్సరములో అనువదించి మాధవశర్మ వంశీయుడైన బసవభూపాలునికి అంకితము కావించినారు. 1490 సంవత్సరంలో పిల్లలమరి పినవీరభద్ర కవి శృంగార శాకుంతలమును, శకుంతల ప్రణయమును, జైమిని భారతమును రచించినారు. శ్రీ నందిమల్లయ్య ఘంటసింగనలు అనగా జంటకవులు ప్రబోధ చంద్రోదయము, వరాహపురాణమనే పద్యకావ్యములను రచించినారు. శ్రీ వెన్నెలకంటి సూరణ 16వ శతాబ్దానికి పూర్వము విష్ణుపురాణమును ఆంధ్రీకరించినారు. ఆ తర్వాత ప్రబంధయుగము వచ్చినది. క్రీస్తు శకము 1500 సంవత్సరం నుండి 1800 సంవత్సరముల వరకు ప్రబంధయుగమును చెప్పవచ్చు. ఈ ప్రబంధయుగమును రాయుల యుగము, నాయకరాజుల యుగము, దక్షిణాంధ్ర యుగములుగా విభజించవచ్చును. అష్టదిగ్గజాలని ప్రసిద్ధి చెందిన మహాకవులను ఆదరించి వారి

రసవత్తరమగు మహాప్రబంధములను రచయింపజేసి ఆంధ్ర వాంగ్మయమును స్వర్ణయుగమును కావించి సాహితీయుగమును కావించిన ఘనత సాహితీ సమనాంగణ చక్రవర్తి సార్వభౌముడు శ్రీ కృష్ణదేవరాయలు. ఇతను 1509 సంవత్సరం నుండి 1530 వరకు విజయనగర సామ్రాజ్యమును పరిపాలించాడు. ఈయన రచించిన కావ్యము ప్రబంధము ఆముక్త మల్లిద. అష్టదిగ్గజాలలో యనమన్నుగురు కవులు, వారిలో అల్లసాని పెద్దన అనగా వారు 1475 నుండి 1534 వరకు ఉన్నారు. మనుచరిత్ర, హరికథాసారము అనే గ్రంథములను రాశారు. ఆ తర్వాత నందితిమ్మన, మాదయ్య గారి మల్లన, అయిలరాజు రామభద్ర కవి, పింగళ సూరన, రామరాజ భూషణుడు, భట్టుమూర్తి, తెనాలి రామకృష్ణుడు వీరందరూ ఎన్నో ప్రబంధాలను కూడా రచించారు. భక్తి గేయములు, సంకీర్తనలు ఈ కాలంలో చాలా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అందులో మొదటివాడు శ్రీ తాళ్లపాక అనమాచరుల వారు. క్రీస్తు శకము 1500 ఉత్తరార్థంలో జీవించారు. ఆ తర్వాత వారి కుమారుడు పెదతీరమలాచార్యులు కూడా ఎన్నో సంకీర్తనలు రాయడం జరిగింది. ఆ తర్వాత వెలగపూడి వెంగమామాత్యుడు 1530 సంవత్సరం, అదుగుల వెంకయ్య 1630, కందుకూరి రుద్రకవి 1500 పూర్వము, హరిభట్టను కవి 1530 సంవత్సరం, ఇలాంటి ఎందరో మహాకవులు ఎన్నో ప్రబంధాలను రాసినట్లు మనకు చరిత్ర తెలియజేస్తున్నది. ఆంధ్ర వాంగ్మయ చరిత్రము ఆంధ్రదేశమే కాక దక్షిణాదిలో అనగా మధురై, తంజావూర్, పుదుక్కొట్టై, చెంజీ, మైసూర్ మున్నగు ప్రదేశాల్లో కూడా వ్యాప్తి చెందినది. విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత అరాచక పరిస్థితులు నెలకొని ఎక్కువ అవ్వటం వలన కవులు, పండితులు దక్షిణ దేశమునకు వలస వెళ్లడం జరిగినది. సాహిత్య సంగీత రసకులైన నాయకరాజులు దక్షిణ దేశాన్ని పరిపాలించేవారు. ఆ నాయకరాజులు పండితోత్తములకు ఆశ్రయం ఇవ్వటం వలన ఆంధ్రేతర ప్రాంతములలో వాంగ్మయము అభివృద్ధి జరిగినది. నాయక సామంత రాజులు కవులను పోషించి వారిచే రసవత్తరమైన కావ్యములను రచయింపజేసి భాషాసేవ చేశారు. వారిలో గోళ్లవంశ నాయకులు ముఖ్యులు. మరియు ఆంధ్ర సరస్వతిని తొలుత దక్షిణాదిన గౌరవించిన వారిలో వీరు ప్రముఖులు. వారి కాలములో పద్యములు, గేయములు, వచన కవిత్వములు, యక్షగానములు, సంకీర్తనలు, ఆధ్యాత్మిక కీర్తనలు చాలా అభివృద్ధి చెందినవి. క్షేత్రయ్య మహాకవి, విజయరాఘవుడు, రంగాజమ్మ, సీనయ్య మొదలగు కవులందరూ పదరచనల యందును శ్రీ త్యాగరాజు తన సంకీర్తనల రచనల ద్వారా వాసికెక్కారు. తంజావూరు నాయక రాజుల్లో రఘునాథ నాయకుడు అనగా 1614 నుండి 1633 వరకు సుమారు 100 గ్రంథములను రచించారని చెబుతారు. ఈయన కుమారుడు విజయరాఘవుడు. ఆయన రచించిన యక్షగానములు చాలా ఉన్నవి. నాయక రాజుల తర్వాత తంజావూరు మహారాష్ట్రుల వశమైనది. మహారాష్ట్ర రాజులు తెలుగును అభ్యసించి పలువురు ఆంధ్ర కవులను, పండితులను, గాయక గాయనీమణులను ఆదరించి పోషించినారు. వీరి కాలంలో ఎక్కువగా ద్విపద కావ్యముల రచన సాగినది. శ్రీ త్యాగరాజస్వామి పరమ రామభక్తుడు. ఆయన కృతులు ఆంధ్రులని కాక దక్షిణ దేశంలో ఉండేవారందరినీ ఆకర్షించినవని చెప్తారు. శ్రీ త్యాగరాజస్వామి సంకీర్తనలే కాకుండా ప్రహ్లాద భక్త విజయము, నౌకా విజయము అను రెండు యక్షగానములను కూడా రచించారు. నౌకా విజయము యక్షగానములో శ్రీకృష్ణుడు గోపికలతో యమునా నదిపై విహరించు సన్నివేశములు వర్ణించబడినవి. తంజావూరు రాజుల తర్వాత పుదుక్కోట సంస్థానములు కవులకు ఆశ్రయమైనవి. వారిలో మొదట ఆదరించినవాడు మద్దళగిరి. ఈయన 1700 చెందినవాడు. ఈ విధంగా ఆంధ్ర వాంగ్మయ చరిత్ర దక్షిణాదిన కూడా ప్రవేశించి ఎంతోమంది మహాకవుల రాజాశ్రయము పొంది వారి రచనలు కొనసాగించి వారి మన్ననను పొందారు. నిద్రాణ స్థితిలో ఉండిన భారత జాతి 1857 నాటి ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో జాగృతి అయినది. నా భాష, నా దేశం, మన సంస్కృతి వారి యందు అనగా విద్యాధికులను ఆవహించి నవచైతన్యము చెంది సాహిత్య రంగంలో పలుమార్పులు, సాహిత్య సాంప్రదాయములను పునరుద్ధింప చేశారు. ఈ కాలంలోనే చిన్నయ్య సూరి ఒక వ్యాకరణము రూపొందించినారు. నీతి చంద్రికను గద్యకావ్యమును రచించారు. ఈ సమయంలోనే చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అను ఆంగ్లేయుడు ఆంధ్రదేశమునకు కలెక్టర్గా వచ్చి ఆంధ్ర భాషకు అపారమైన సేవలను అందించడం జరిగింది. ఆయన పలువురు పండితులను చేరదీసి తాళపత్ర రూపంలో ఉన్న కొన్ని ప్రాచీన గ్రంథములను వెలికితీసి వాటికి వ్యాఖ్యానములు వ్రాయించను. ఆంధ్ర ఆంగ్ల నిఘంటువును కూడా తయారు చేశారు. వేమన కవి బ్రౌన్కు
అభిమాన కవి ఒకటి.

ఆయన వేమన పద్యములను సేకరించి ఆంగ్ల పరివర్తనములచే ముద్రించను. పరబస్తు చిన్నయ్య సూరి బ్రౌన్ ధరలు కావించిన కృషి ఆంధ్ర భాషాభివృద్ధికి ఎంతయో తోడ్పడినది. శ్రీ చిన్నయ్య సూరి బాల వ్యాకరణము దేశంలో అఖండముగా వ్యాప్తి చెందినది. ఆయన ప్రామాణికముగా తీసుకున్న భాషను అనుసరించి పలువురు పండితులు నన్నయ్య, తిక్కన, పోతన లాంటి మహాకవులు రచించిన భారత భాగవత రామాయణములను, ఇతర పురాణములను మరల చేపట్టినారు. అట్టివారిలో శ్రీపాద కృష్ణమూర్తి గారు రచించిన శ్రీకృష్ణ భారతము, శ్రీ వావిలికొలను సుబ్బారావు గారి ఆంధ్ర వాల్మీకి రామాయణం, బ్రహ్మాండ పురాణములు పేర్కొనదగినవి. శ్రీ తిరుపతి వెంకటేశ్వర కవులు శ్రీ దివాకర్ల తిరుపతి శాస్త్రి గారులు 1871 సంవత్సరం నుండి 1919 సంవత్సరం వరకు, ఆ తర్వాత శ్రీ చెల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు 1870 నుంచి 1950 వరకు రచించిన శతాధిక వృత్తులు, శతావధాన అష్టావధానములు, ఆసు కవితా ప్రదర్శనములు ప్రజలలో అపారమైన కవితాభిరుచిని కలిగించినవి. పాండవోద్యోగ నాటకములు, దేవీ భాగవతములు, బుద్ధ చరిత్రము లాంటివి ఎన్నో ప్రచారణ పొందినవి. ఆధునిక ఆంధ్రవాంగమయమైన శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు అనగా 1840 నుంచి 1919 వరకు వారికి ప్రత్యేక స్థానం ఉంది. వారికి నవయుగ భానుడు అన్న ఖ్యాతి సార్థకమై వారు రాసిన ఎన్నో ప్రౌఢ కావ్యములు, గద్య రచనలు వెలుగులోకి వచ్చినవి. వీరు క్రొత్త పాత మేలు కలయికలతో, కొత్త ఛందస్సుతో, మధురముకు చైతన్యవంతముకు, విశుద్ధ కంఠముతో భావ కవితకు ప్రస్థానం అందించారు. 1914 సంవత్సరంలో శ్రీ అబ్బూరి రామకృష్ణరావు గారు కలకత్తా నుండి వంగ సాహిత్య సౌరభాలు సంతరించుకొని వచ్చి ఖండకావ్యములను ప్రచురించారు. ఆ తర్వాత రాయప్రోలు సుబ్బారావు గారు శాంతినికేతనంకు వెళ్ళి రవీంద్రుని ఆంగ్ల వంగ సాహిత్యమును అభ్యసించి కొత్త రచనలు ప్రారంభించారు. ఆ తర్వాత 1917 శ్రీ శివశంకర శాస్త్రి గారు, 1922 సంవత్సరంలో శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఖండకావ్యములను, శ్రీ గుర్రం జాషువా గారు తమ రచనలలోని మధురమైన కవిత్వంతో ప్రసిద్ధి చెందారు. శ్రీ బసవరాజు అప్పారావు గారు రాసిన గేయములు, శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పద్యాలు, పాటలు బహుళ ప్రచారంలోకి వచ్చాయి. శ్రీ గిడుగు రామమూర్తి పంతులు గారి వ్యావహారిక భాషోద్యమము, వారి పాండిత్యము అపారమైనది. వారు తెలుగు కావ్యములన్నింటినీ చదివి వ్యావహారిక భాషలో రచనలు చేశారు. ఆ విధంగా ఆధునిక యుగ ఆరంభంలో ప్రతిభావంతులైన కవులు నూతన ప్రక్రియలు చేపట్టి తెలుగు భాషాభివృద్ధికి కంకణము కట్టి బహుసంఖ్యాకములైన కావ్యములను రచయించినారు. ఆంధ్ర వాంగ్మయములో నీతి శతకములు, భక్తి శతకములు, వ్యాజస్తుతి శతకములు, వేదాంత శతకములు అను 4 విధములైన శతకములు బహుళ ప్రచారం అందినవి. వాటిలో శ్రీ తాళ్లపాక పెద తిరుమలాచార్యులు రాసిన శ్రీ వెంకటేశ్వర శతకము, ప్రసిద్ధ కవి శ్రీ వేమన యోగి రచించిన విశ్వదాభిరామ వినురవేమ అను మకుటముతో కూడిన పద్యములు, నీతి ప్రధానములైన శతకములు, భక్తి శతకములు, శ్రీ దూర్ధటి మహాకవి రచించిన శ్రీ కాళహస్తీశ్వర శతకము, 17వ శతాబ్దంలో కంచర్ల గోపన అనగా భక్తరామదాసు రచించిన దాశరథి శతకము మొదలైనవి ప్రధానమైనవి. 19వ శతాబ్దంలో వ్యాజస్తుతి శతకములలో శ్రీ గోకులపాటి కుర్మనాథ కవి రచించిన సింహాద్రి నారసింహ శతకము, శ్రీ భల్లా పేరయ్య గారి భద్రగిరి శతకము ముఖ్యమైనవి. 18వ శతాబ్దంలో తత్వ శతకములలో శ్రీ తాదేపల్లి పానకాలరావు కవి రాసిన మానసబోధ, చిత్తబోధ శతకములు, వేమన కవి తత్వబోధ శతకములు పేర్కొనదగినవి. శతకముల తర్వాత బాగా ప్రాచుర్యములోకి వచ్చినవి జానపద గేయ వాంగ్మయము. ఈ జానపద గేయ వాంగ్మయము ఆంధ్ర భాష సుస్థిర రూపం దాల్చినప్పటి నుండి, అనగా క్రీస్తు శకము 6-7 శతాబ్దముల నుండి ప్రాచుర్యంలోకి ఉన్నాయి. పౌరాణిక గేయములు, చారిత్రాత్మక గేయములు, పారమార్థిక గేయములు, శ్రామిక గేయములు, స్త్రీల పాటలు, బాల గేయములు, శృంగార గేయములు, అద్భుత రస గేయములు, కరుణారస గేయములు, హాస్యరస గేయములు మొదలగినవి సాహిత్య ప్రపంచంలో ఎంతోమంది మహాకవులచే రచయింపబడ్డాయి. ఆంధ్ర వాంగ్మయ చరిత్రలో నాటకములు చాలా ప్రసిద్ధి పొందినవి. నాటక రచనలు గావించిన వారిలో ప్రథములు శ్రీ కోరాడ రామచంద్ర శాస్త్రి గారు. వీరు 1860 సంవత్సరంలో మంజరీ మధుకరీయ అనే స్వతంత్ర నాటకమును రచయించిరి. 1885 సంవత్సరంలో బళ్ళారిలో శ్రీ ధర్మవరపు రామకృష్ణమాచార్యులు శ్రీ బళ్ళారి రాఘవ గారు నాటక రంగానికి ఎంతో సేవ చేశారు. శ్రీ పానుగొండి లక్ష్మీ నరసింహారావు గారు 30 నాటకములు రచయించి ఆంధ్ర షేక్స్పియర్ అని ప్రసిద్ధి అందారు. శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహ పంతులు, శ్రీ తిరుపతి

0: వెంకట కవులు, శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు, శ్రీ చలంగారు, వీరందరూ నాటక కళాభివృద్ధికి ఎంతో సేవ చేశారు. ఇంకా ఆంధ్ర వాంగ్మయ చరిత్రలు, నవలలు, కథానికలు, జీవిత చరిత్రలు, స్వీయ చరిత్రలు, వ్యాసములు, విమర్శలు, పరిశోధనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. ఎంతోమంది కవులు, రచయిత్రులు తమ తమ భావ ప్రకటనలతో తెలుగు భాషకు ఎంతో ఎనలేని సేవ చేశారు. ఈ విధంగా ఆంధ్ర వాంగ్మయ చరిత్ర తొలుత సంస్కృత భాషను ఆధారముగా చేసుకొని తెలుగు సాహిత్యమును అభివృద్ధి చేసిన ఎంతోమంది మహానుభావులు తెలుగు భాషను నిలబెట్టి తెలుగు భాషాభివృద్ధికై అద్వితీయమైన కృషి జరిపారు. వారికి మన తెలుగు జాతి ఎంతో రుణపడి ఉంది. ఈ భారతావనిలో భాషలన్నింటిలోనూ గుణమునందు కానీ పరిమాణమునందు కానీ ఆంధ్ర భాషా సాహిత్యములు ఏ భాషకు తీసిపోవని, తెలుగు భాషా సౌందర్యాన్ని ఎంతోమంది ప్రాచీన కవి పుంగవులు, సాహిత్యవేత్తలు మనకు ఎంతో మంచి సాహిత్యాన్ని అందజేశారు. భావితరాల వారు కూడా వీటిని ఆధారంగా చేసుకొని ఆధునిక కవులు, పండితులు ఆంధ్ర భాష అనగా తెలుగు భాషా వాంగ్మయాన్ని నిలబెడతారని, తెలుగు భాషకి కృషి చేస్తారని మనమంతా ఆశిద్దాం.
1: ఇంతవరకు ఆంధ్ర వాంగ్మయ చరిత్ర శ్రీ కిడంబి లక్ష్మీకాంత్ గారి ప్రసంగం విన్నాం.

మన భారత ప్రభుత్వం దేశ ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలలో ఒకటైన స్వయం పథకం గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. ఈ స్వయం పథకం కేంద్ర ప్రభుత్వంచే ప్రారంభించబడిన ఈ లెర్నింగ్ పథకం. ఇది విద్యార్థులకు, నిపుణులకు ఉచిత ఆన్లైన్ కోర్సులను అందిస్తుంది. ఈ స్వయం పోర్టల్ మరియు యాప్లో వివిధ కోర్సులకు సంబంధించిన పాఠ్యాంశాలు పూర్తిగా ఉచితంగా పొందవచ్చు. యూజీ, పీజీ స్థాయిలలో విజ్ఞానం, వాణిజ్యం వంటి అనేక అంశాలు అందుబాటులో ఉంటాయి. కోర్సు పూర్తి అయిన తర్వాత చాలా తక్కువ రుసుముతో పరీక్షలు వ్రాసి సర్టిఫికెట్లను పొందవచ్చు. మరిన్ని వివరాలను ప్రభుత్వ ఆధారిత వెబ్సైట్లో పొందగలరు.

కార్యక్రమంలో ఇప్పుడు మహామంత్రి తిమ్మరుసు ఈ చిత్రం నుండి ఘంటసాల గానం చేసిన పింగళి సాహిత్యం విందాం. సంగీతం పెండ్యాల.

రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్లో ప్రసారమయ్యే మల్లెపూదండలో ఆకాశవాణితో అలనాటి మధుర స్మృతులు ఆచార్య పి గోపీచంద్ గారితో సంభాషణ 2వ మరియు చివరి భాగం ప్రసారమవుతుంది. సంభాషణకర్త డాక్టర్ జి లలిత. ఈనాటి మల్లెపూదండ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.

0: திரைகானம் கேட்டு ரசித்தோம். மீண்டும் திரை இசைப்பாடல்களை பிற்பகல் 2:30 கேட்கலாம். 100.1 MHz FM கோல்ட் அலை வரிசையில் இன்னும் சில நொடிகளில் தொடர இருப்பது தெலுங்கில் செய்திகள்.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. నిజాయితీ, బాధ్యత, దేశభక్తి వంటి సద్గుణాలు కలిగిన యువశక్తి దేశానికి అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సేవయే జీవితానికి ప్రధాన లక్ష్యమని, అది ప్రతి ఒక్కరిలో అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిషా తీరం వెంబడి కళింగపట్నం వద్ద తీరం దాటి భూభాగం మీద ప్రయాణిస్తోంది. 2026 ఆసియా క్రీడల్లో భాగంగా ఉషు మహిళల 60 kg సాందా విభాగంలో రజత పథకాన్ని సాధించిన రోషి బీనాదేవి నవరంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. గుజరాత్లోని వడోదరాలో అంతర్జాతీయ ఆధ్యాత్మిక ధ్యాన కేంద్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ పునరుద్ధరణకు ఆధ్యాత్మిక జాగృతి ప్రాజెక్టును రాష్ట్రపతి ప్రారంభించారు. యువత కోసం వికసిత భారత్ దేశ అంతర్గత శక్తిని మేల్కొలుపు కార్యక్రమాన్ని దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. నిజాయితీ, బాధ్యత, దేశభక్తి వంటి సద్గుణాలు కలిగిన యువశక్తి దేశానికి అవసరమని ముర్ము అన్నారు.
2: युवाओं को सशक्त, सकल, संस्कारवान, आत्मनिर्भर, शांतिपूर्ण और जिम्मेदार बनाना हम सब की जिम्मेदारी. हमें ऐसे युवा तैयार करना है जो ज्ञान, टेक्निक और कौशल से युक्त हो. साथ ही वे आत्मविश्वास, आत्म अनुशासन, सकारात्मक सोच, संवेदनशीलता और नैतिक मूल्यों से भी परिपूर्ण.
1: సేవయే జీవితానికి ప్రధాన లక్ష్యమని, అది ప్రతి ఒక్కరిలో అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజకీయాల్లో అత్యున్నత స్థానం పొందినప్పటికీ సేవే పరమార్థంగా ఉండాలని అన్నారు. వాదనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేస్తున్న యువతతో దృశ్య మాధ్యమం ద్వారా మోదీ మాట్లాడారు.

0: సేవో పరమో ధర్మః, సేవయే అత్యున్నత మార్గంగా ఉండాలని ప్రధాన మంత్రి అన్నారు.
1: సేవా యహీ ముఖ్య హమారా కామ్ హోనా చాహియే ఔర్ హమ్ సేవా కర్ కర్ కే హీ సేవా కా సందేశ్ దేంగే, శబ్దో మే నహీ దేంగే, హమారే ఆచరణ సే లోగో కో పతా చలే కి రాజనీతి మే సత్తా కితనీ హీ క్యో నా బడీ హో జాయే, లేకిన్ హమారా మార్గ్ సేవా కా హీ రహేగా, హమ్ కభీ భీ సేవా కే మార్గ్ సే నహీ విచలిత్ హోంగే, కితనే హీ ఊంచే శిఖర్ పర్ పహుంచేంగే, లేకిన్ సేవా పరమో ధర్మ ఇస్ భావ్ కో లేకే ఆగే బడేంగే.
0: ఈ కార్యక్రమంలో సేవాయాత్రికులు తమ అనుభవాన్ని ప్రధానమంత్రితో పంచుకున్నారు. యాత్రలో భాగంగా వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటడం, పరిశుభ్రత చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వ పథకాల పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నట్లు ప్రజలు తమతో చెప్పారని సేవాయాత్రికులు ప్రధానమంత్రితో చెప్పారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా వివిధ దేశాల నాయకులతో మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ చర్చలు జరిపారు. నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి టామ్ బ్రెన్సన్స్తో ఉక్రెయిన్ పరిస్థితులపై మాట్లాడిన జయశంకర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సంవత్సరం మొదట్లో నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా చేసిన వాగ్దానాలపై తదుపరి చర్యలు పట్ల చర్చలు జరిపారు. ఫిన్లాండ్ విదేశాంగ మంత్రి ఎలీనా వాల్డెనస్తో యూరోపియన్ యూనియన్తో ద్వైపాక్షిక సహకారంపై చర్చలు జరిపారు. సాల్వోనియా విదేశాంగ మంత్రి థామస్ కజర్తో భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. భారత్ కారికోమ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో కరేబియన్లోని పునరుత్పాదక ఇంధన సంస్థలకు శిక్షణతో పాటు ఆరోగ్య రంగంలో సహకారంపై జయశంకర్ చర్చించారు. పసిఫిక్ ద్వీప మహాసముద్ర దేశాలతో వాతావరణ మార్పులు, ఎలినో ప్రభావం, అంతరిక్ష రంగాల్లో సహకారంపై జయశంకర్ చర్చలు జరిపారు. దేశ ప్రగతిలో మారిటైమ్ రంగం కీలక భూమిక పోషిస్తుందని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలవనరుల మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. మారిటైమ్ పరిశ్రమ అభివృద్ధికి మౌలిక సదుపాయాల ఆధునికీకరణ, సంస్కరణలు తమ ప్రభుత్వం తీసుకుందని సామాజిక మాధ్యమం ద్వారా మంత్రి చెప్పారు. ప్రపంచ మారిటైమ్ డే సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సముద్రయాన దినోత్సవం మారిటైమ్ డేని జరుపుకుంటున్నారు. ప్రపంచ మారిటైమ్ పరిశ్రమ కార్మికుల కృషిని గుర్తిస్తూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఆఖరి గురువారాన్ని మారిటైమ్ డేగా జరుపుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. కాగా నెలవారీ ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిషా తీరం వెంబడి కళింగపట్నం వద్ద తీరం దాటి భూభాగం మీదుగా ప్రయాణిస్తోంది. దీని ప్రభావం వల్ల దక్షిణ ఒడిషా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తీవ్ర వాయుగుండం ప్రభావం అధికంగా ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలకు పలు విమానాలను దారి మళ్లించారు. విశాఖ నుంచి విజయవాడకు వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని శంషాబాద్కు మళ్లించారు. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రం వెళ్లాల్సిన స్టార్ ఎయిర్లైన్స్ విమానాన్ని బెంగళూరుకు మరలించారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఎయిర్లైన్స్కు చెందిన పలు విమానాలు రద్దయ్యాయి. తెలంగాణలో పలు చోట్ల 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఎరుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో మహిళలు, ట్రాన్స్జెండర్ వ్యక్తులకు సురక్షమైన, పరిశుభ్రమైన, గౌరవప్రదమైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రూపొందించిన దుర్గా ఈ ఆటో పథకానికి ఢిల్లీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం మొదటి దశలో 1,300 పింక్ ఎలక్ట్రిక్ ఆటోలను గుర్తించిన లబ్ధిదారులకు అందిస్తారు. ట్యాక్సీ డ్రైవర్ల కొరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారత్ ట్యాక్సీ అనే పథకాన్ని ప్రకటించారు. భారత్ ట్యాక్సీలో ద్విత్రిచక్ర వాహన చోదకులు కమిషన్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. వారికి 5 లక్షల రూపాయల వరకు సామాజిక భద్రత లభిస్తుంది. లక్నో, గోరఖ్పూర్, వారణాసి, ప్రయాగ్రాజ్లలో ఇప్పటికే భారత్ ట్యాక్సీ సేవలు అందుబాటులో ఉన్నాయి. గ్రేటర్ నోయిడా యమునా ఎక్స్ప్రెస్ రహదారిపై

0: గత రాత్రి స్లీపర్ బస్సుకు నిప్పంటుకోవడంతో కనీసం 9 మంది మరణించారు. బస్సు అద్దాల నుంచి బయటకు దూకి మిగిలిన వారు ప్రాణాలతో బయటపడ్డారు. జవారు పోలీస్ స్టేషన్ పరిధిలో దయంత్పూర్ గ్రామ సమీపంలో ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని కోరారు. ప్రధానమంత్రి జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 704 పాయింట్లు నష్టపోయి 74,124 వద్ద, నిఫ్టీ 235 పాయింట్లు నష్టపోయి 23,212 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకింగ్, బీమా, గనులకు సంబంధించిన స్టాక్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇంధనం, ధాన్యం రంగాలకు సంబంధించి రష్యా ఉక్రెయిన్ మధ్య పరిమిత కాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని అన్వేషించడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా తెలిపింది. ఇరు దేశాలు ఇటువంటి ఏర్పాటుపై ఆసక్తి చూపాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. తాము మాస్కో కీవులతో చర్చలు జరిపామని, తమ అధికారులు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో పాటు రష్యా అధికారులతో చర్చలు జరుపుతున్నారని అన్నారు. ఇంధనం, మౌలిక సదుపాయాల అంశంపై ఇరుపక్షాల వాదనలు భిన్నంగా ఉన్నందున ఒక ఒప్పందానికి రావడం కష్టమని రూబియో తెలిపారు. డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ల మధ్య శిఖరాగ్ర సమావేశంలో ఎటువంటి చర్చలు జరగలేదని రూబియో తెలిపారు. ఇటువంటి శిఖరాగ్ర సమావేశాలు ఉండబోవని తెలిపారు. 2026 ఆసియా క్రీడల్లో భాగంగా ఉషు మహిళల 60 కేజీల శాండా విభాగంలో రజత పతకాన్ని సాధించిన రోషి బీనాదేవి నోరంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 3 వరుస ఆసియా క్రీడల్లో 3 పతకాలు సాధించిన రోషి బీనాదేవి చరిత్ర సృష్టించారని రాష్ట్రపతి అన్నారు. స్కల్స్ విభాగంలో సత్నం సింగ్, సల్మాన్ ఖాన్ కాంస్య పథకం సాధించిన పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రీడల్లో వీరు పథకం సాధించిన పట్ల సమిష్టి కృషికి, పట్టుదలకు తార్కాణమని అన్నారు. విశేషాలు మరొకసారి. నిజాయితీ, బాధ్యత, దేశభక్తి వంటి సద్గుణాలు కలిగిన యువశక్తి దేశానికి అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సేవయే జీవితానికి ప్రధాన లక్ష్యమని, అది ప్రతి ఒక్కరిలో అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిషా తీరం వెంబడి కళింగపట్నం వద్ద తీరం దాటి భూభాగం మీదుగా ప్రయాణిస్తోంది. 2026 ఆసియా క్రీడల్లో భాగంగా ఉషు మహిళల 60 కిలోల శాండా విభాగంలో రజత పతకాన్ని సాధించిన రోషి బీనాదేవి నోరంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: நேரம் 12:40. ஆகாஷவாணி 100.1 MHz FM கோல்ட் அலைவரிசையில் மெல்லிசை பாடல்கள் கேட்போம். முதலில் பாரதிதாசன் இயற்றி டி கே ஜெயராமன் இசையமைத்துள்ள பாடலை பாடியுள்ளார் எம் அம்ருதா.